ఎవరెం బుణతే తీయబా మీహున్ని తెదు బునా బయకు కంగా వానమ తీయబునా అజాబుగే వాద్ అన్నానీ కొంగిరకుం హయ్యే.

0: సఫ సఫత్ తిబ్బవా మలాయికతున్నాయ్, ఉరెదుంతకుం మీస్తకుం దురుకురవ్వా మలాయికతున్నాయ్, ఖుర్ఆన్ కియవా విదాళువా మలాయికతుం గందివ్వా వహీ కురవమే.
1: ఇన్న ఇలాహకుం లవాహిద్,
0: హమకషవరుం తియబామీహుంగె ఇలాహకి ఎక్కవంత రస్కలాంగికం కషవరే.
1: رَبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ.
0: ఎకలాంగి ఉడుతకాయ్ బిమాయ్ ఎదమెదుగా వాహా తంతనాయ్ తకెచ్చాయ్ తరిరు హందు అరా ఉదరిస్తౌగె విరి రసకలాంగి.
1: إِنَّا زَيَّنَّا السَّمَاءَ الدُّنْيَا بِزِينَةٍ الْكَوَاكِبِ,
0: హమ కషవరుం తిమన్ రస్కలాంగె అలిగద తరితవుగె జీన తెరికము ఎమ్మె క్యారి ఉడు జీన తెరికురవీమె.
1: వహిఫ్వం మిన్ కుల్లి షైతానిం మారిద్,
0: అది నుఖ్యమంతరి కొమ్మె షైతానగ్గె కిబైం ఏ ఉడు రక్కా తెరికురవీమె.
1: لا يسمعون الى الملأ الاعلى ويقذفون من كل جانب.
0: ماتويري وگموا جماعتن دكوا واهك فلا ابهي ملائكتن دكوا واهك فلا ادو همك اي شيطان نكلدان وگنن وتي ادي هريها فراتكم اي شيطان نا ديمايا گنيهلا اوكوانتي.
1: دحورا ولهم عذاب واصب,
0: بيركو فصالمغ غوتنه ادي كندي گنودان عذاب ايرنمته.

0: కాకు బాను. సేవ్ ఎస్ బాయ్ఫ్రెండ్ నంబర్ ఏను? హలో
1: హలో అరుహమ్
0: రంగడు అరుహమ్ ఇక మాకు తీక అంతే ఏంత దాని తీవ్రగ మీ కుమార్ గుడం జోనికి ఇవ్వగి వెరీ ఆదు నంబర్ చెక్కుందావా నువ్వే మీ కాకండి గది వాక దిక్కని ఆహారం వరం హితురామాయకు వాహక దక్కని ఏగమానైను తికొడు మితంగా హాగుతక వాహక దిక్కేనికి
1: గుణం మా వాహక దక్కాని మా పేను గొతక కయక్కి కురవే
0: ఆహారం గెబ్బి షావుగా నెత్తి దక్క వాహక తంగడు అమ్మక
1: బేను
0: కొంతాకు మీ కొమ్ బావుడికే తెకియని రంగళవ్వి అయవాణి కొమ్మ సేహం ఆరోహముఖం గుణములనికో గుణీకమ ఇకమా విస్నాకే మాకి ముడి దోసరా గురుకి వేణుమండి
2: తరిఫుళ కంతం మేవి కిహినే మమ్మకి హియాలవెస్ కెనే ఫెని కమెమ్మి దెన్ హదానిగా విష్ణుమన్న పురతం ఫారెస్ భూణ్య రామ రంగళు అని
3: ఆహారం మీది హతరోద్వర స్ఫెణు జీవ ఏ తుత్తు దరిఫ్లు రోణె వరు ఏనేక హింసాస నుకురము ఎకుజ్జా గాతుం దినం ఈ కియా ముహిముఖ వెక్కం ఏనేక నోస్ విష్ణు
2: మమ్మ వరక్ గినాం గుళాస్ ఎకమకు ఫోన్ నునిగి మీర్ ఫోన్ నునికం స్వెదానే నుగుళే
3: ఆహన్నక నువ్వెడ దెగలుం ఏనే గుళాక
2: మమ్మ మేళనే మీ దెగ్గేద్దాం వస్ వాహక దెక్కి మంగిదానేను కీవేగం కంది మమ్మకి హిబ్బునని హమ ఫరీషా
3: కీవేగంత తిహిన్ తిబ్బునని
2: ఏరుంగ దరిఫుడు బలం దిబేనను ఏనియా ఏరుం దరిఫుడు సేనియం అలుం ఎలిబ్బు నేను
3: మమ్మ తిహిన్ నుయస్న బల ఫరీ కురాణకమే మిగపు నెత్తే రేగవస్ బుణిమెన్ను మీదుగా మిహాయరు ఇరువస్ అదివస్ ఫరీ కుజ్జాగాక అబ్బస్ దస్సాను మమ్మకి విష్ణు తీయం ఉన్నాతి ఏనే హుని దురుగే మమ్మ
2: ఏన హీకుర నీత హువైన మిగ నెరలిమ దిం ఏమంటే మమ్మకి అని ఏనే సే హమె హిలా హెమ్మి కనుదేన మా దునియా గుట్ట ఐకం హెమ్మి కనుదేన
3: దిం ఏమనగో మమ్మే గౌరు సుత్తు కుజ్జావు గింగుళ బడుకురు ఏనంత అళ్ళ బుణబ మమ్మ కీనే హదాని ఏహా తుత్తు ఇరువస్ మమ్మే అంగేన ఫెమ్మరు వాసుమలేవే దిం కీనే హదాని
2: ఆరే మిగియం ఏన బల మీయకు గెన్నాని
3: మమ్మ గాతు గారి మిమ్మల వాహక మమ్మ అడు వాహాబ మమ్మ బుణిహా గొత్తక ఆహారే మిహురియాదు కంత కూర ఉంది ఎకమకు మికము గహన్నక మమ్మ బేడు వాగే దేకండి ఆరంగ దరిఫు బల హక్కాని ఆరంగ అభిమీహా ఫరీష ఇతరు మీయకు ఏనే క్యా మిగియ నొగన్నాది ఏనెన్నో మమ్మగే ఫరీషాగ మచ్చ కొరవ భాష ఆమె.

0: ఎవరెన్నం హెక్కెవ్వే ఎయ్ హమకశ్వరం బరా వెగింవా నవ్గా తిమన్ రస్ఖలాంగె ఎవరెంగె దరిఫస్కొడు ఉఫుల్లవా దివ్వికమే.
1: వఖలఖనా లహుం మిన్ మిస్లిహి మా యర్కబూన్
0: అది ఎఫద తకితి ఎవరెం అరాగెన్ దువ్వాన తకితి ఎవరెన్నట్టకా తిమన్ రస్ఖలాంగె హద్దవా దివ్వీమే.

ఏవరెం బుణతే తియబా మీహున్ని తెదు బునా బయకు కంగా వానమ తియ బునా అజాబుగే వాద్ అన్నానీ కొంగిరకుం హయ్యే.

0: కాకు బాను. సేవ్ విత్ బాయ్ఫ్రెండ్ నంబర్ ఎన్నో. హలో
1: హలో, అరుహం
0: రంగడు, అరుహం ఎక్కమ్మకు తీక అంతే ఏంత దే తీవరగా మీ కుమార్ గుళం జోని కి ఇవ్వగి వెరి ఆదు నంబర్ చెకొందవా నువ్వే మీ కాకండి గతి వాక దిక్కిని
1: హాదు మా తీగే తి ఉండని అది తిహా మచ్చం అరావరే నువ్వేను మీ ఉరి హా దువహు అతు జహుని వెస్ బా ఒడి దెంకో ఫుప్పు మెత్తటి ఫుప్పని
0: ఆహారం వరం హితరామాయకు వాహక దక్కని ఏగమానైను తికొడు మితంగ హాగుతక వాహక దిక్కేనికి
1: బుణ మా వాహక దక్కని మా పేను గొతక కయకి కురేవే
0: ఆహారం గివ్ షౌగె నెత్ దక్క వాహక తంగడు ముక
1: బేను
0: కొంతా కుమిహెంగి కొం బావుడియ కేతే కియని రంగలవి అయవాణి కొమ్మ సేహెం ఆరోహమకం గుణములనికో గుళునీకమ ఎకమా విస్నాకే మాకి ఇంబుడి దోసరా బురుంగి వేణుమెన్ని
2: దరిఫుళా కంతం మేవి కిహినే మమ్మగి హియాలవెస్ కెనే ఫెని కమెమ్మి దెన్ హదానిగా విష్ణుమన్న పురతం ఫారెస్ బునెస్ రామ రంగళు అని
3: ఆహారం మీరి హతరుద్ర స్ఫెను జీవ ఏ తుత్తు దరిఫ్లు రోణె వరు ఏనేక హింసాస నుకురము ఎకుజ్జా గాతుం దినం అయి కియా ముహిముఖ వెక్కం వస్ ఏనేక నోస్ విష్ణు
2: మమ్మ వరక్ గినాం గుళాస్ ఫి ఎకమకు ఫోన్ నునిగి మ్యార్ ఫోన్ నునికం వస్ వెదానే నుగులే
3: ఆహన్నక నువెడ దెగలు ఏనే గుళాక
2: మమ్మ మెవలనే మే దెగియద్దాం వస్ వాహక దెక్కి మంగిదానేను కీవేగం కందియే మమ్మకి హిబ్బునని హమ ఫరీషా హెదియే
3: కీవేగం తిహిం తిబునని
2: ఏరుంగ దరిఫుల్ బలం లిబేనను ఏనియా ఏరుం దరిఫుల్ సేనియం అలుం ఎలిబునిను
3: మమ్మ తిహిం నుయస్న బల ఫరీ కురాణకవ మితం పునెత్తే రేగవస్ బునిమెన్ను మియదుగె మిహాయరు ఇర్వస్ అదివస్ ఫరీ కుజ్జాగాగ అబ్బస్ దస్సానుద మమ్మకి విష్ణు తీయం ఉన్నాతి ఏనే హుని దురుగే మమ్మ
2: ఏనే హీకురనీత హుయనమిగ నెరదిమ దిం ఏమంటే మమ్మకి అని ఏనే సే హమె హిలా హెమి కను దేన మ దునియగ హుట్ట ఐకం హెమి కను దేన
3: దిం ఏమనగ మమ్మే గవరు సుత్తు కుజావు గంగుల బడుకురు వేనత అలు బుణబ మమ్మకి నే హదాని యా తుత్తు ఇరుస్ మమ్మే అంగేన ఫెమ్వరు వాసు దేవి దిం కినే హదాని
2: ఆరే మిగియం ఏన బల మీయకు గెన్నాని
3: మమ్మ గాతు గారి మిమ్మల వాహక మమ్మ అడు అహాబ మమ్మ బునిహా గొతక ఆహరే మిహురియాదు కంత కుర ఉంది ఎకమకు మికము గహన్నక మమ్మ బేడు వాగు ఇంక దేకన్నే ఆరంగ దరిఫు బల హక్కాని ఆరంగ అభిమీహ ఫరీష ఇతరు మీయకు ఏనే క్యా మిగియ నొగన్నాది ఏనెన్ను దే హుయనగని ఏ మీకును గన్నాతి
2: తిం ఆహారం మిత ఐనుమగ బేనమన్న తన్
3: మమ్మ తిం గోస్కో మిస్నా మమ్మ గహి ఫరీషాగ మచ్చ కియో కొర భాష ఆమీన్.

0: దివ్యహిరాజ్ చేగాడు. ఈరాన్కి కొరిగే ఇస్ ముర్షిద్ ఆయతుల్లో సయ్యిద్ అలీ హామనాయిగే జనాజాగి తెరేం ఏనాగి హషికొళు ఇరావ్గె నజఫాకిం గొస్వి. ఫిబ్రవరి అషావిస్వణ దోహ్ ఎమెరికాయ యహూదిన్ దింగ్ ఉదువాణి హమలాయిగా షహీద్ కొల్లాఫావా హామనాయిగే జనాజా ఇరాన్గా ఫషాఫావణి జూన్ తినేక. తఫ్సీల్ మరియం వఫా.
1: ఈరాను బేవి జనాజాగ రస్మియతఫ హామనాయిగే హషికొళు నజఫ గెంగుస్వవణి జులై మహుగ హెవ్వణ దోహు. నజఫకే షియాయి మజ్హబ్గె ముస్లిమున్న ముహిము సహరే. నజఫ్గె బైనలక్వామి వ్యాగ్ బందరుగా బేవి రస్మియాతెగ హామనాయిగ హషికొళ రస్మికం హవాలవడాగనవి ఇరాగు బొడ్వజీర్ అలీ అల్ జైదీ. ఏ రస్మియాతుగ ఇరాగ్గె సియాసీ ఇస్వారున్న షియాయి మజ్హబ్గె దీని ఎన్వరిం బ్యారోడాగనవి. హామనాయిగ జనాజాగ తెరే నజఫ్గ ఏనాగి మూడు దుషముగా ఫురుసతు ఆమున్న దినుమ జులై అవ్వణదు రస్మియాతె బేవమవణి హమజైఫా. హామనాయి జనాజాగ్ ఇంతిజామ్ తా బొడుకో బేవుగ మక్సదకి హతారు దహరింహా దోహ ముద్దతకం ఇరాన్గ వెరికం కురవి ముర్షిద్గి మకాముగ ఏనా హాసిల్ కురవాఫా వా కామియాబీ తఫాహగకో ఇరాన్గ దౌలత్ గె దెమితుముగ సాబిత్ కం దునియం హాబ్కో దినం కముగ మస్రహ్ దిరాసా కురా ఫరత్త కుంపునే. నజఫంగ్ హామనాయిగ హషికొళు గెందిముగ కురిం ఇరాన్గ వెర్ర తెహరానా గూమ్గ వెస్ హాస రస్మ్యాతకే వణి బావాఫా. నజఫుగ బేవుమ ఫంబజైఫవా జనాజాగ రస్మ్యాతక అదిమాకో ఇరషుగ సలామతి ఫ్యోళత వణి వరపుడ వరుగద కొఫా. ఏనాగే మూడు దుషుమం ఇరావుగేకి కంకొళతకం గినాదతికి బైక్ వణి నజఫక్కొస్వా. నజఫఫ హామనాగే హషికొళు ఇరావుగ కర్బల్లాయవెస్ గెందివేనే అది ఇరషుగవెస్ జనాజాగ రస్మ్యాతకి బేవేనే. హామనాయి ఫస్తాన్ వడు మహముజేవణి ఇరాన్గే మషదుగా.
0: హురుముస్ కండోళిన్ దతురుకురముందియ తేఫులా బోటు తకక హమలాదింకముగా తుహుమతుకో ఈరాన్గె తెలుగే వియఫారియా దెకొళ ఎమెరికాయిన్ అళాఫావా దతికురుముగి ఫియవళుత అలుం ఇయాద కొఫ్ఫి. తఫ్సీల్ అమ్రిత్ నస్లీనా.
2: ಅಮೆರಿಕಾಗೆ ಮಾಲಿ ಉಜಾರೆ ಮಿ ಫಿಯವಳಿ ಅಮೆರಿಕಾಯ ಇರಾನು ಸ್ವೆಕುಫವಾ ನಾಜುಕು ಇಬ್ತಿದಾಯಿ ಎಬ್ಬಸು ಮುಗಿದಶು ಆಗಸ್ಟ್ ಎಕಾವಿಹ ಹಮೇ ದೀಫವಾ ಲೊಯ್ತಂ ಉವಾಲ ಜುಲೈ ಸತಾರೆಯಂ ಎ ಮುದ್ದತು ಕುರುಕುರು ಮಫಹು ಮಿ ನಿಮುಮಾಯಕು ಬೈನಲಕ್ವಾ ಮಿ ಬಾಜಾರುಗ ತೆಲುಗೆ ಅಗ್ವಣಿ ಫಹೆಂ ಇನ್ಸತ್ತೇವರೆ ಮಚ್ಚಂ ಉಫುದಿಫ. ಇರಾನುಗೆ ತೆಲುಗೆ ವ್ಯಫಾರಿಯಂ ಹುರಸೆಳುಮುಗೆ ಇತುರು ಅಮೆರಿಕಾಗೆ ಅಸ್ಕರಿ ಎಂಬಣಿ ಇರಾನುಗೆ ಏಕೆ ಅಮಾಸ್ತಕ ವರ್ಗದ ಉದುವಾಣಿ ಹಮಲಾತಕ್ಕೆ ದೇಂ ಫಶಾಫ. ಹುರ್ಮುಜುನ್ ದತರುಕುರಿ ಉಳಂದುಫಾರಂ ಇರಾನು ಹಮಲಾ ದೀಫವಾ ಕಮುಗ ತುಹುಮತುಕು ಅಮೆರಿಕಾಗೆ ಅಸ್ಕರಿಯ ಸೆಂಟ್ರಲ್ ಕಮಾಂಡು ಬುಡಿ ಅಮೆರಿಕಾ ದೀಫವಣಿ ರದ್ದು ಹಮಲಾತಕ್ಕೆ ಕಮ. ನಮೇಸ್ಮಿ ಉದುವಾಣಿ ಹಮಲಾತವ್ಗೆ ಫುಳಾ ಮಿನಾ ಅಮಾಜ್ ತಕುಗೆ ತಫ್ಸೀಲ್ ಸೆಂಟ್ ಕೊಮ್ಮು ಹಾಮಣುಕುರೆ. ಕಣುಮಗುಂಕು ರವಿಯ ಫಾರಿಯಾ ಬೆಹೆ ಇಂಗಿರೇಸಿ ವಿಲಾತುಗೆ ಇದಾರ ಎಂಬಣಿ ಹುರ್ಮುಸ್ ಕಂಡೋಳಿನ ದತುರುಕುಳ ಮುಂದಿಯ ತಿಂಗ್ ಉಳಂದಕ ಹಮಲಾತಕ್ಕೆ ದೀಫವಾಕಂ ಕಶೋರು ಕೊದ್ದೀಫ. ನಮೇಸಿ ಹಮಲಾತವ್ಗೆ ಫಾತುಗೋತಿ ಇರಾನ್ ಕಂ ಯುಕೆಎಂಟಿಒ ತುಹಮತ್ ಕೊಫ ಎಂಡುವೆ. ತೆಲುಗು ವ್ಯಾಪಾರಿಯ ಹುರಸ್ತಂ ಯಾದ ಕುರುಮಕಿ ದೆಫರಾತು ಸೊಯ್ಕುಫವಾ ಇಸ್ಲಾಮಾಬಾದ್ ಬಸುಮುಗೆ ಫಣರವಣ ಮಾದ್ದಾಯ ಫಾಳುಗ ಅಖಿಲಾ ಫುಂಕಮುಗ ಬುಣೆ ತೆಹರಾಣು ವಣಿ ಏಕಂ ಹರುಕಶಿ ಬಾರಾತು ಕೂಪೆರಿಕೊಫ. ಎ ಬಸುಮುಗ ಸೊಯ್ಕುರಿತ ವಿಹಿ ದುವಸ್ವೆಸ್ ಫಾಯಿತು ನುವಣಿಸ್ ಅಮೆರಿಕಾ ಎಂ ಫಿಯವಳತಂ ಇಯಾದ ಕುರುಮುಂ ವಾಷಿಂಗ್ಟನ್ ಅಂಗ್ ಇತುಬಾರು ಕುರುಮೆ ನೆಕ್ಕಂ ಹಾಮವಿಫಾ ವಾಕಮುಗ ಇರಾನ್ಗೆ ಖಾರಿಜಿ ವುಜಾರೆಂ ಬುಣೆ. ಅದಿ ಕೌಮಿ ಮಸ್ಲಹತ ಸಲಾಮ ದಿಫಾ ಕುರುಮ ಬೇಣುವ ಕೋಮೆ ಫಿಯವಳೆ ತೆಹರಾಣು ಅಳಾಣೆ ಕಮುಗೆ ಇಂಜಾರುವೆಸ್ ಎ ವುಜಾರೆಂ ವಣಿ ದೀಫ. ಇರಾನ ಉಮಾಣ ದೆಮೆದು ಒಣ್ಣ ಹುರುಮೋಸ್ ಕಂಡೋಳೆಕಿ ತೆಲಾ ಗೇಹುಗೆ ಫಾಸ್ಟ್ ಬ್ಯಾಕ್ ಕೂಡ ಎಬ್ಬೆ ಅಫುಲಾ ಎಮ್ಮೆ ಮುಹಿಮು ಎಮ್ಮಗು ಮಿ ಮಗ ಬುರುವಾ ರಾಫಿನ ಮಹಕತಾಗಿ ಅಗುತಂ ಉಫುಲಿ ಆಮು ಫರದುನ ಬೊಡೆತಿ ತಕುಲಿಫ್ತಕೆ ಉಫುಲಂಜೆ. ರೆಪಿಡನ್ ಎನರ್ಜಿ ಗ್ರೂಪ್ ರೈಸ್ ಬೋಬ್ ಮೆಕ್ನೇಲಿ ವಿದಾಳುವಿ ಆ ಹಮಲಾ ತಕಾಯಕು ಅಮೆರಿಕಾಯ ಇರಾನು ಸೊಯ್ಕೊಫವ ಇಬ್ತಿದಾಯಿ ಎಬ್ಬಸುಮುಗೆ ನಾಜುಕ್ಕಮ ಬಲಿಕ ಶಿಕಂ ಹಾಮವಾಕಮ. ಎಮ್ಮೆ ಫಹುಗೆ ಹಮಲಾ ತವುಗೆ ಸಬಬು ದೆಗಾಮುಗೆ ಮಶುರಾತಕಂ ಹುರಸೆಳುಮುಗೆ ಬಿರು ಬುಡುವೆ ಫವಿ ನಮೆಸ್ ದಾಯಿಮಿ ಎಬ್ಬಸುಮ ಕದ್ದಿಯುಮ ದೆಗಾಮುಗೆ ಒಫಿಷಲು ಅದಿವೆಸ್ ಮಸೆಕ್ಕೆ ಕುರು ಮುಂದಾಕಮುಗ ಅಮೆರಿಕಾಗೆ ಸೊಪ್ಷಲಕು ವಿದಾಳುವಿ.
0: ಮಿಯಾ ಹಿಸಾಬು ಮಿಯದುಗೆ ಖಬರ್ತ ಗೆನಿಸ್ ತಿನ್ನುವ ತಯಾರು ಕೊಫಾವಾ ಖಬರ್ ಗಡಿ ಪ್ರೋಗ್ರಾಂ ನಿಮುನಿ ಪ್ರೋಗ್ರಾಂ ಹುಷೇರಿ ಅಳುಗಂಡ್ ಅಜೀಸಾ ಫಾರೂಕ್ ಪ್ರೋಗ್ರಾಂ ಉಫೆದ್ದಿ ಶೆಹನಾಸ್ ಅಬ್ದುಲ್ ರಹಮಾನ್ ಪ್ರೋಗ್ರಾಂ ಫೋನೋಮ್ಗ ಟೆಕ್ನಿಕಲ್ ಗೊತ್ತೂಂಗ ಹೀತಿರ್ವಿದಿನಿ ಇಫಾಸಾ ಹುಸೇನ್ ಅಮಾನ್ ರಕ್ಕಾ ತಿರುರೇಕಂಗಿದೆ. ವಸ್ಸಲಾಮ್ ಅಲೈಕುಂ.
3: ಮುನಿಫೋಯ್ ಫಿಲ್ವಾದಿ ಮೌಲುಮಾತ್ಗೆ ಖಜಾನಾ ಮುಸ್ಸಲಿಕೊದ್ದೆ ಎಮ್ಮೆ ಇತುಬಾರು ಕುರುವೆ ಬ್ಯಾವೆರಿಯ
4: ದೇಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
3: ಎಂಹಾ ಸತರುಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡಿಹ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್.